ప్రత్యబ్ధమిత్తమనుకూల మహోత్సవంతే ప్రత్యక్షమేవ బహుభక్తియుతా మనుష్యాః దృష్ట్వా త్వదీయ మహిమానముపాశ్రయంతే శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం దేశాయిదంగ విభుదత్

కులిగాంబ దేవి శరణం శరణం ప్రపథ్యే కామేశ్వరీం కనకభూషణ భూషితాంగీం కస్తూరికా తిలక శోభిత ఫాలభాగాం అస్తోక నిస్తుల మునిస్తవ వస్తు భూతాం కులిగాంబ మాత శరణం శరణం ప్రపథ్యే మణిద్వీపవాసాం కనత్కోటి భాసాం గణేషు ప్రకాశాం గుణైః పూరితాశాం క్వణత్కింకిణీభిర్జనత్కుర్వతి త్వాం కులిగాంబ జననీ శరణం శరణం.